వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. నషా ముక్త్ భారత్ అభియాన్ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ప్రారంభిస్తారు. నీట్ పీజీ పరీక్ష నిర్వహణ సజావుగా జరిగేలా చూసేందుకు కేంద్ర మంత్రి జేపీ నడ్డా ఉన్నత స్థాయి సమీక్ష

0: నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వాలకు పన్నుల బదిలీలో అదనపు వాయిదా కింద కేంద్ర ప్రభుత్వం నిన్న 109,019 కోట్ల రూపాయలు విడుదల చేసింది. గ్లాస్కో కామన్వెల్త్ క్రీడల్లో 13 బంగారు పథకాలతో భారత్ 4వ స్థానానికి చేరుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నషా ముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ సంకల్ప అభియాన్ను ప్రారంభిస్తారు. ఈ ప్రారంభోత్సవం మాదక ద్రవ్యాల వినియోగానికి వ్యతిరేకంగా 100 వారాల దేశవ్యాప్త జనభాగీదారీ ప్రచారానికి నంది పలుకుతుంది. దేశవ్యాప్తంగా 10,000కు పైగా ప్రాంతాల నుంచి యువత ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. మై భారత్ వాలంటీర్లు, మై భారత్ నేషనల్ సర్వీస్ స్కీమ్ వాలంటీర్లు, యువజన క్లబ్లు, పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు, ఎన్జీఓలు, కార్మిక సంఘాల యువజన విభాగాలు, 125కు పైగా భాగస్వామ్య ఆధ్యాత్మిక సంస్థలు కూడా వర్చువల్ పద్ధతిలో ఈ కార్యక్రమంలో కలుస్తాయి. ఈ ప్రచారంలో భాగంగా డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మించడంలో అవగాహన కల్పించేందుకు, ప్రజల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడానికి ప్రతి ఆదివారం దేశవ్యాప్తంగా వీకెండ్ కార్యకలాపాలు నిర్వహిస్తారు. క్రీడల ఈవెంట్లు, వాకథాన్లు, మెడిటేషన్ సదస్సులు, సాంస్కృతిక కార్యక్రమాలు, అవగాహన ప్రచారాలు, నుక్కడ్ నాటకాలు, చర్చా వేదికలు, కళా పోటీలు, సామాజిక భాగస్వామ్య కార్యక్రమాలు నిర్వహిస్తారు. మాదక ద్రవ్యాల బారిన పడకుండా యువతను దూరంగా ఉంచేందుకు, సానుకూలమైన సామాజిక మార్పుగా రాయబారులుగా మారేందుకు వారిని ప్రోత్సహించడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిన్న మైసూరులో స్వామి వివేకానంద కల్చరల్ యూత్ సెంటర్ వివేక్ స్మారకాన్ని ప్రారంభించారు. 1892లో స్వామి వివేకానంద మైసూర్ చారిత్రక సందర్శన జ్ఞాపకార్థంగా ఈ స్మారకాన్ని నిర్మించారు. ఆ సమయంలో ఆయన మైసూర్ దివాన్ సర్ కే శేషాద్రి అయ్యర్ను కలుసుకున్నారు. షికాగోలో జరిగిన సర్వమత సమ్మేళనంలో పాల్గొనడానికి అమెరికా ప్రయాణానికి మైసూర్ మహారాజా శ్రీ చామరాజేంద్ర వడియార్ నుండి వివేకానంద ఆర్థిక సహాయం పొందారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభను ఉద్దేశించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ, స్వామి వివేకానంద నిజమైన భారత్ ఆత్మను ప్రతిబింబించారని, దేశ యువత ప్రపంచ వృద్ధికి చోదక శక్తిగా నిలుస్తుందని చెప్పారు.
1: స్వామి వివేకానంద యువాఓ కి శిక్షకో రాష్ట్ర నిర్మాణ కా మజబూత్ ఆధార్ మాన్తే థే. ఉన్హోనే స్వయమే దేఖా థా कि कैसे दुनिया के देश अपने युवाओं को शिक्षित बना रहे हैं. भारत के युवा ने एक लंबी यात्रा तय की है. आज वो युवा दुनिया के विकास को गति दे रहा है.
0: ఉజ్బెకిస్తాన్ విదేశాంగ మంత్రి సైదో బక్తియార్ ఒదిలోవిచ్ ఇవాళ నుంచి 4వ తేదీ వరకు మన దేశంలో అధికార పర్యటన నిర్వహిస్తారు. ఈ పర్యటనలో భాగంగా ఒదిలోవిచ్ రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్మును మర్యాద పూర్వకంగా కలుసుకుంటారని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. మన విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్తో ఒదిలోవిచ్ సమావేశమవుతారు. ఢిల్లీలో జరగనున్న ఒక వాణిజ్య వేదికలో కూడా పాల్గొంటారు. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా నీట్ పీజీ 2026 పరీక్షను సజావుగా, సురక్షితంగా, పారదర్శకంగా, సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో నిర్వహించే ఏర్పాట్లను సమీక్షించారు. ఈ నెల 30వ తేదీన ఈ పరీక్ష జరుగుతుంది. ఈ సమావేశంలో నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ అండ్ మెడికల్ సైన్సెస్, టెక్నాలజీ భాగస్వాములు, పరీక్ష నిర్వహణలో పాలు పంచుకుంటున్న ఇతర భాగస్వాములు పాల్గొన్నారు. పరీక్షలకు సంబంధించిన లాజిస్టిక్స్, అభ్యర్థుల సౌకర్యార్థం తీసుకుంటున్న చర్యలు, భద్రతా విధానం, నీట్ పీజీ 2026 కోసం ప్రవేశపెట్టిన సాంకేతిక ఆధారిత చర్యల గురించి మంత్రికి సమావేశంలో వివరించారు. పుకార్లు నమ్మి మోసపోవద్దని, కేవలం ఎన్బీఈఎంఎస్ ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ జారీ చేసే అధికారిక సమాచారాన్ని మాత్రమే నమ్మాలని నడ్డా అభ్యర్థులను కోరారు. పరీక్ష ప్రారంభానికి కొద్ది సమయం ముందు సురక్షితమైన, ఎన్క్రిప్ట్ చేసిన, సమయపాలనతో కూడిన ప్రక్రియ ద్వారా తుది ప్రశ్న పత్రం ఎంపిక చేస్తారని, షెడ్యూల్ చేసిన సమయం వరకు దాని గోప్యత కాపాడడానికి బహుళ స్థాయిలో సాంకేతిక కార్యాచరణ రక్షణలున్నాయని నడ్డా తెలియజేశారు. 2026 నీట్ పీజీ కోసం 273,183 మంది అభ్యర్థులు తమ పేర్లు నమోదు చేసుకోగా, ఇది గత సంవత్సరంతో పోలిస్తే 12.5% పైగా పెరుగుదల సూచిస్తోందని ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఈ పరీక్షను 340 నగరాల్లో, 1300కు పైగా పరీక్షా కేంద్రాల్లో ఒకే షిఫ్ట్లో నిర్వహిస్తారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ఆగస్టు 10వ తేదీన జరగవలసిన సాధారణ నెలవారీ బదిలీతో సంబంధం లేకుండా రాష్ట్ర ప్రభుత్వాలకు పన్నుల బదిలీలో అదనపు వాయిదా కింద కేంద్ర

0: ప్రభుత్వం 100,019 కోట్ల రూపాయలను నిన్న విడుదల చేసింది. రాష్ట్రాలు మూలధన అభివృద్ది వ్యయాలను వేగవంతం చేసేందుకు మరింత వెసులుబాటు కల్పించడమే ఈ అదనపు వాయిదా ఉద్దేశమని ఆర్థిక మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలియజేసింది. ఉత్తరప్రదేశ్కు 19,208 కోట్ల రూపాయలతో అత్యధిక వాటా విడుదల చేయగా, తర్వాత స్థానాల్లో బీహార్ 10,845 కోట్ల రూపాయలు, మధ్యప్రదేశ్ 8,010 కోట్ల రూపాయలు అందుకున్నాయి. పశ్చిమ బెంగాల్కు 7,866 కోట్ల రూపాయలు, మహారాష్టకు 7,022 కోట్ల రూపాయలు విడుదల చేశారు. చిన్న రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు కూడా తమ వాటాలు అందుకున్నాయి. లోక్మాన్య బాలగంగాధర్ తిలక్ 160వ వర్ధంతి సందర్భంగా పుణెలో నిర్వహించిన కార్యక్రమంలో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ కు 2026 లోక్మాన్య తిలక్ జాతీయ పురస్కారాన్ని ప్రదానం చేశారు. తిలక్ స్మారక్ ట్రస్ట్ ద్వారా ఏర్పాటు చేసిన ఈ అవార్డును కేంద్ర హోంమంత్రి అమిత్ షా అజిత్ దోవల్ కు అందజేశారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ, భారత జాతీయ భద్రతను బలోపేతం చేయడంలో అజిత్ దోవల్ విశేషమైన కృషి చేశారని, నరేంద్ర మోదీ నాయకత్వంలో అనేక కీలకమైన జాతీయ భద్రతా నిర్ణయాలను అమలు చేయడంలో దోవల్ కీలక పాత్ర పోషించారని, దేశానికి ఆయన అందించిన అసాధారణ సేవల గుర్తింపుగా ఈ పురస్కారం లభించిందని చెప్పారు.
1: భారత్ కి సేనకు ఆధునిక్ బనానా, సమసామయిక్ పరివర్తన్ కర్నా, సేనా కే అందర్ టెక్నోలోజీ ఔర్ వీరతా దోనో కా ఏక్ అద్భుత్ ఫైన్ ట్యూనింగ్ కర్నా, కై ప్రకార్ కే బడే ఫైసలే అజిత్ జీ కే కార్యకాల మే నరేంద్ర మోదీ జీ నే లియే హై. ఔర్ నరేంద్ర మోదీ జీ కే ఫైసలో కే పీచే దోవల్ జీ కా బహుత్ లంబా అనుభవ్ సిద్ధ.
0: ఈ సత్కారాన్ని స్వీకరించిన అజిత్ దోవల్ మాట్లాడుతూ, స్వేచ్ఛ అనేది కేవలం ఇష్టానుసారం ప్రవర్తించే స్వాతంత్రం మాత్రమే కాదని, జాతీయ ప్రయోజనాలకే అన్నిటికంటే మొదటి స్థానం ఇచ్చే బాధ్యత అని పేర్కొన్నారు. ఇరాన్పై సైనిక చర్యను తీవ్రతరం చేస్తానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బెదిరించారు. అమెరికా నౌకలపై దాడులు నాపేసి చర్చలకు తిరిగి వచ్చే వరకు అమెరికా దాడులు కొనసాగుతాయని హెచ్చరించారు. పశ్చిమాసియాలో పరిస్థితి మరింత దిగజారితే అక్కడి నుంచి వెళ్లిపోవడానికి సిద్దంగా ఉండాలని అమెరికా విదేశాంగ శాఖ తన పౌరులకు కొత్త భద్రత సూచిక జారీ చేసింది. అమెరికా మద్దతున్న కాల్పుల విరమణ ఒప్పందానికి తాము సిద్దమని హమాస్ ప్రకటించినప్పటికీ, ఇజ్రాయెల్ దాడులు కొనసాగించడంతో ఈ ఉద్రిక్తతలు లెబనాన్ కు కూడా పాకాయి. మరోవైపు తనపై దాడి జరిగితే పశ్చిమాసియాలోని కీలక ఇజ్రాయెల్ మౌలిక సదుపాయాలపైన, అమెరికా ఇంధన సౌకర్యాలపైన దాడులు చేయడానికి సిద్దంగా ఉన్నట్లు ఇరాన్ హెచ్చరించింది. పెరూలో నాజ్కా నగరం సమీపంలో ఒక పర్యాటక విమానం పొలాల్లో కూలిపోవడంతో 13 మంది మరణించారు. పెరూ ప్రాచీన తెగలు శతాబ్దాల క్రితం ఎడారిలో చెక్కిన పురాతన జియోగ్లిఫ్స్ అయిన ప్రసిద్ధ నాజ్కా లైన్స్ ను వీక్షించేందుకు టూరిస్టులను తీసుకువెడుతున్న విమానం కూలినట్లు నాజ్కా మున్సిపల్ ప్రభుత్వం తెలియజేసింది. గ్లాస్గోలో జరుగుతున్న 2026 కామన్వెల్త్ క్రీడల 10వ రోజున 4 విభాగాల్లో 16 పతకాలు సాధించడం ద్వారా భారత్ పతకాల పట్టికలో 4వ స్థానానికి చేరుకుంది. మొత్తం పతకాల సంఖ్య 39కి చేరింది. అందులో 13 స్వర్ణాలు, 17 రజతాలు, 9 కాంస్య పతకాలున్నాయి. బాక్సింగ్ జట్టు 10 పతకాలతో అగ్రగామిగా నిలిచింది. పురుషుల పారాషాట్ పుట్, పురుషుల ట్రిపుల్ జంప్ లో 2 పతకాలు, జూడో అథ్లెటిక్స్ లో 1 చొప్పున భారత అథ్లెట్లు సాధించారు. కామన్వెల్త్ క్రీడల్లో భారతీయ బాక్సర్లు చారిత్రాత్మకంగా ఒకే ఎడిషన్లో ఏ దేశం సాధించని విధంగా అపూర్వమైన 7 స్వర్ణ పతకాలతో పాటు 3 రజత పతకాలను కూడా కైవసం చేసుకున్నారు. ప్రీతి పవార్, జాస్మిన్ లంబోరియా, సాక్షి చౌదరి, ప్రియా ఖంగా, సరుంధతి చౌదరి, సచిన్ సివాచ్, అంకుష్ పంగల్ స్వర్ణ పతకాలను సాధించారు. విశేషాలు మరొకసారి. నషాముక్త్ భారత్ అభియాన్ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు ప్రారంభిస్తారు. నీట్ పీజీ పరీక్ష నిర్వహణ సజావుగా జరిగేలా చూసేందుకు కేంద్ర మంత్రి జేపీ నడ్డా ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. రాష్ట ప్రభుత్వాలకు పన్నుల బదిలీలో అదనపు వాయిదా కింద కేంద్ర ప్రభుత్వం నిన్న 100,019 కోట్ల రూపాయలు విడుదల చేసింది. గ్లాస్కో కామన్వెల్త్ క్రీడల్లో 13 బంగారు పతకాలతో భారత్ 4వ స్థానానికి చేరుకుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

ఆరాధన భక్తిగీతాలు విందాం. ఈనాటి ఆరాధనలో ముందుగా పి సుశీల గానం చేసిన భక్తిగీతం విందాం. సాహిత్యం డాక్టర్ వి సాయికృష్ణ యాచేంద్ర.

రేపు ఉదయం 11:30 100.1 ఎఫ్ఎం గోల్డ్లో ప్రసారమయ్యే మల్లెపూదండలో ఆంధ్ర మహాభారతం మౌసల పర్వం డాక్టర్ కాసల నాగభూషణం గారి ప్రసంగం ప్రసారమవుతుంది.

మన భారత ప్రభుత్వం దేశ ప్రజల సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన పథకాలలో ఒకటైన కుసుమ్ పథకం గురించి ఇవాళ మనం తెలుసుకుందాం. ఈ పథకం రైతుల కోసం ప్రారంభించబడిన పథకం. దీని లక్ష్యం వ్యవసాయంలో సౌరశక్తిని ప్రోత్సహించడం. ఈ పథకం క్రింద సౌర పంపులు ఏర్పాటు చేసుకోవడానికి మరియు విద్యుత్ ప్లాంట్లను నెలకొల్పడానికి రైతులకు ఆర్థిక సహాయం అందించడం జరుగుతుంది. దీని ద్వారా రైతులు తమ ఆదాయాన్ని పెంచుకుని విద్యుత్ ఖర్చులను తగ్గించుకోవచ్చు. పూర్తి వివరాలను ప్రభుత్వ ఆధారిత వెబ్సైట్లో పొందగలరు.

0: கேட்டந்த பாடலுடன் நிறைவு பெற்றது திரைக்கானம். எஃப்எம் கோல்டில் சில நொடிகளில் தொடர்வது தெலுங்கில் செய்திகள்.
1: ஆகாஷவாணி வார்த்தலு சதுவுத்துனதி துரகா உஷாரமணி. వికసిత్ భారత్ సాధనకు శారీరకంగా మానసికంగా స్వస్థత కలిగిన యువజనులు అవసరమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు చెప్పారు. నీట్ పీజీ పరీక్ష నిర్వహణ సజావుగా జరిగేలా చూసేందుకు కేంద్ర మంత్రి జేపీ నడ్డా ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. దేశంలో అనేక రాష్ట్రాల్లో భారీ వర్షాల వల్ల జనజీవనం అస్తవ్యస్తమైంది. మన దేశానికి చెందిన తన్వీ శర్మ తాపే ఓపెన్ బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ టైటిల్ గెలుచుకున్నారు. భారత్ వికసిత్ భారత్ దిశగా అడుగులు వేస్తున్న తరుణంలో దేశ యువత శారీరకంగా దారుఢ్యంతో మానసికంగా బలంగా ఆత్మవిశ్వాసంతో నిండి ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. న్యూఢిల్లీ నుండి వర్చువల్గా నషా ముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ సంకల్ప్ అభియాన్ ప్రారంభోత్సవం చేస్తూ ఆయన మాట్లాడారు. యువత ఇప్పుడు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, ఆరోగ్యకరమైన జీవన శైలిని అలవర్చుకోవాలని ప్రధానమంత్రి కోరారు. మాదక ద్రవ్యాల వినియోగానికి వ్యతిరేకంగా 100 వారాల దేశవ్యాప్త జన్ భాగీదారీ ప్రచారానికి ఈ ప్రారంభోత్సవం నాంది పలుకుతుందని ప్రధానమంత్రి తెలియజేశారు.
2: ఆజ్ లియా గయా యే సంకల్ప్ ఆనే వాలే 100 సప్తాహ్ తక్ లగాతార్ ఐసే హీ ఆగే బఢేగా. హర్ రవివార్ కళా సంస్కృతి స్పోర్ట్స్ మెడిటేషన్ అధ్యాత్మ और सेवा से जुड़ी गतिविधियां होगी. नशा मुक्ति का संदेश नए लोगों तक पहुंचेगा. आने वाले 100 रविवार नशा मुक्त भारत की दिशा में 100 मजबूत कदम होंगे, 100 मजबूत स्टेप.
1: డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మించడంలో అవగాహన కల్పించేందుకు, ప్రజల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడానికి ప్రతి ఆదివారం దేశవ్యాప్తంగా వీకెండ్ కార్యకలాపాలు నిర్వహిస్తారని మోదీ చెప్పారు. దేశవ్యాప్తంగా 28,000 ప్రాంతాల నుంచి 1,00,000 మందికి పైగా యువత ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ కార్యక్రమంలో మై భారత్, నేషనల్ సర్వీస్ స్కీమ్, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు, అలాగే పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు, యువజన క్లబ్లు, ఎన్జీఓలు, ఆధ్యాత్మిక సంస్థల ప్రతినిధులు కూడా పాల్గొంటున్నారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము రేపటి నుంచి ఒడిశాలో 3 రోజుల పాటు పర్యటిస్తారు. కటక్, భువనేశ్వర్, బ్రహ్మపూర్, గంజాం జిల్లాల్లోని తప్తపాణిలో జరిగే పలు విద్యా సాంస్కృతిక అధికారిక కార్యక్రమాల్లో రాష్ట్రపతి పాల్గొంటారు. పర్యటన మొదటి రోజున కటక్లో జగద్గురు కృపాళు విశ్వవిద్యాలయాన్ని రాష్ట్రపతి ప్రారంభిస్తారు. మంగళవారం నాడు ఆమె దక్షిణ ఒడిశాకు వెళ్లి తప్తపాణి సమీపంలోని మా కామ్ధుని దేవి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత అధికారిక కార్యక్రమాలకు హాజరవుతారు. రాష్ట్రపతి పర్యటన దృష్ట్యా విస్తృతంగా భద్రతా ఏర్పాట్లు చేశారు. కార్యక్రమాలు సజావుగా సాగేందుకు భువనేశ్వర్, కటక్లో సుమారు 40 ప్లాటూన్ల పోలీసులను మోహరించడంతో పాటు ట్రాఫిక్ నియంత్రణ, నిఘా, ఇతర భద్రతా చర్యలను కూడా కట్టుదిట్టం చేశారు. ఐఐటి ఢిల్లీలో హ్యాండ్లూమ్ హ్యాకథాన్ 2.0 వీవింగ్ ఇన్నోవేషన్స్ 2వ సంచిక ముగిసింది. జౌళి మంత్రిత్వ శాఖ సహకారంతో నిర్వహించిన ఈ హ్యాకథాన్ భారత చేనేత రంగాన్ని బలోపేతం చేయడానికి సాంకేతికత, డిజైన్, సుస్థిర పరిష్కారాలను ఉపయోగించుకునే లక్ష్యంతో నిర్వహించారు. సాంకేతిక పరిజ్ఞానం ద్వారా మగ్గాల ఆధునికీకరణ, డిజైన్ల ఆవిష్కరణ, సుస్థిరత, మార్కెట్లను అందుబాటులోకి తీసుకురావడం, చేనేత కార్మికుల జీవనోపాధికి సంబంధించిన సవాళ్లను పరిష్కరించేందుకు ఆవిష్కర్తలు, పరిశోధకులు, అధ్యాపకులు, చేనేత నిపుణులకు ఈ హ్యాకథాన్ ఒక జాతీయ వేదికను కల్పించింది. 2,500కు పైగా విద్యార్థులు వచ్చారని జౌళి మంత్రిత్వ శాఖ తెలియజేసింది. దేశవ్యాప్తంగా షార్ట్ లిస్ట్ చేసిన టాప్ 100 జట్లకు ప్రాతినిధ్యం వహిస్తున్న 280 మంది సభ్యులు దేశ చేనేత రంగానికి సాంకేతిక ఆధారిత పరిష్కారాలను అభివృద్ధి చేసేందుకు ఈ హ్యాకథాన్లో పాల్గొన్నారు. హ్యాకథాన్లో బహుమతి పొందిన పరిష్కారాల్లో చేనేత కార్మికుల జీవనోపాధి కోసం ఏఐ ఆధారిత ప్లాట్ఫామ్లు, డిజిటల్ మార్కెట్ యాక్సెస్ టూల్స్, మగ్గాల ఆధునికీకరణ మొదలైన ఆవిష్కరణలు ఉన్నాయి. జాతీయ పతాక రూపశిల్పి పింగళి వెంకయ్య జయంతి సందర్భంగా ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ఆయనకు ఈరోజు ఘనంగా నివాళులర్పించారు. పింగళి వెంకయ్య ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు, గాంధేయవాది, భారత జాతీయ జెండా రూపకర్త అని రాధాకృష్ణన్ తన

0: సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. దేశ చరిత్రలో పింగళి వెంకయ్య చెరగని ముద్ర వేశారని ఆయన అన్నారు. త్రివర్ణ పతాకం ప్రతి భారతీయుడిని గర్వంతో మమేకం చేస్తున్న తరుణంలో పింగళి వెంకయ్య నిస్వార్థ సేవలు శాశ్వత వారసత్వాన్ని అందరూ అరుదైన గౌరవంతో స్మరించుకుంటున్నారని ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా పింగళి వెంకయ్య జయంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పించారు. భారత్ గర్వానికి ఆకాంక్షలకు ప్రతీకగా ఎత్తుగా ఎగురుతున్న జాతీయ జెండా తిరంగా రూపకల్పనలో పింగళి వెంకయ్య అమరమైన సేవలు అందించారని అమిత్ షా పేర్కొన్నారు. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా నీట్ పీజీ 2026 పరీక్షను సజావుగా సురక్షితంగా పారదర్శకంగా నిర్వహించే ఏర్పాట్లను సమీక్షించారు. ఈ నెల 30వ తేదీన ఈ పరీక్ష జరుగుతుంది. నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ టెక్నాలజీ భాగస్వాములు, పరీక్ష నిర్వహణలో పాలు పంచుకుంటున్న ఇతర భాగస్వాములు ఈ సమావేశంలో పాల్గొన్నారు. పరీక్షకు సంబంధించిన లాజిస్టిక్స్, అభ్యర్థుల సౌకర్యం కోసం తీసుకున్న చర్యలు, భద్రత, నీట్ పీజీ 2026 కోసం ప్రవేశపెట్టిన సాంకేతిక ఆధార చర్యల గురించి సమావేశంలో మంత్రికి వివరించారు. పుకార్లు నమ్మి మోసపోవద్దని, కేవలం ఎన్బీఈఎంఎస్ ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ జారీ చేసే అధికారిక సమాచారాన్ని మాత్రమే నమ్మాలని ఈ సందర్భంగా జేపీ నడ్డా అభ్యర్థులను కోరారు. పరీక్ష ప్రారంభానికి కొద్ది సమయం ముందు అత్యంత సురక్షితమైన ఎన్క్రిప్ట్ చేసిన ప్రక్రియ ద్వారా తుది ప్రశ్నపత్రాన్ని ఎంపిక చేస్తారని, అంతవరకు దాని గోప్యతను కాపాడేందుకు బహుళ స్థాయిల సాంకేతిక రక్షణలున్నాయని నడ్డా చెప్పారు. నీట్ పీజీ 2026 కోసం 273,183 అభ్యర్థులు తమ పేరు నమోదు చేసుకున్నారు. గత సంవత్సరంతో పోలిస్తే ఇది 12.5% పైగా పెరిగిందని ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. 340 నగరాలు, 1300కు పైగా పరీక్షా కేంద్రాల్లో ఒకే షిఫ్ట్లో ఈ పరీక్ష నిర్వహిస్తారు. ఉజ్బెకిస్తాన్ విదేశాంగ మంత్రి సైదోవ్ బక్తియార్ ఓదిలోవిచ్ ఈరోజు నుంచి ఈ నెల 5వ తేదీ వరకు మన దేశంలో అధికారిక పర్యటన నిర్వహిస్తారు. ఈ పర్యటనలో భాగంగా ఓదిలోవిచ్ రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్మును మర్యాదపూర్వకంగా కలుసుకుంటారని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్తో కూడా ఆయన సమావేశం జరుపుతారు. దేశంలో వివిధ ప్రాంతాల్లో భారీ వర్షాల కారణంగా జనజీవనం అస్తవ్యస్తమైంది. కేరళలో తిరువనంతపురం, కొల్లం మినహా మిగిలిన 12 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. తీర ప్రాంతాల్లో చేపల వేటపై నిషేధం విధించగా 65 సహాయక శిబిరాల్లో 1465 మందికి ఆశ్రయం కల్పించారు. ఇప్పటి వరకు వర్షాలు, వరదలకు సంబంధించిన సంఘటనలో 6 మరణించారు, 4 గల్లంతయ్యారు. 17 పూర్తిగాను, 127 పాక్షికంగా దెబ్బతిన్నాయి. ఒడిశాలో మహానది పరివాహక ప్రాంతంలో వరద పరిస్థితి క్రమంగా మెరుగుపడుతున్నప్పటికీ కట్టక్లోని అన్సుపా సరస్సులోకి నీరు చేరడంతో కట్టక్ పూరి, జగత్సింగ్పూర్, కేంద్రపాడ ఖుర్దాల్లో అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. 4 మంత్రులు సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. జమ్మూకాశ్మీర్లో రాబోయే 7 రోజులు అక్కడక్కడ భారీ వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని వాతావరణ విభాగం తెలియజేసింది. స్థానికంగా భారీ వర్షాలు, మేఘ విస్ఫోటనాలు, ఆకస్మిక వరదలు వచ్చే ప్రమాదం ఉన్న జమ్మూ శ్రీనగర్ జాతీయ రహదారిపై ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గుజరాత్లో మోర్బీ, సురేంద్రనగర్, రాజ్కోట్, అహ్మదాబాద్ సహా 6 జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాల కారణంగా భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవ్య ఈరోజు న్యూఢిల్లీలో సండే జోన్ సైకిల్ 84వ సంచికలో పాల్గొన్నారు. న్యూఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి విద్యార్థులు, సైక్లిస్టులు, ఎన్సీసీ కేడెట్లు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా మాండవ్య మాట్లాడుతూ,
1: ప్రధాన మంత్రి జీ, ఆప్కే ప్రత్యేక జన ఆందోళన్ నే యా సిద్ధ కియా హే కి జబ్ నేతృత్వ స్పష్ట హో తబ్ సంకల్ప సిద్ధి మే పరివర్తిత్ హో జాతా హే. ఆప్ హీ కే నేతృత్వ మే ఇస్ దేశ్ నే స్వచ్ఛతా అభియాన్ కో జన ఆందోళన్ మే బదల్తే హువే దేఖా. ఓపన్ డిఫికేషన్ ఫ్రీ భారత్ కా సపనా సాకార్ హోతే హువే దేఖా. భారత్ కో నక్సల్వాద్ ముక్త హోతే హువే భీ దేఖా. ఔర్ ఫిట్ ఇండియా మూవ్మెంట్ సే యువాఓ కో ఖేల్ కే మైదాన్ మే భీ దేఖా హే. హమే పూరా విశ్వాస్ హే కి ఆప్ కే నేతృత్వ మే హీ హమ్ నషా ముక్త భారత్ కా లక్ష్య భీ అవశ్య ప్రాప్త కరేంగే.
0: మన దేశానికి చెందిన తన్వీ శర్మ తన తొలి బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ టైటిల్ అయిన తైపే ఓపెన్ సూపర్ మహిళల సింగిల్స్ టైటిల్ను గెలుచుకున్నారు. వియత్నాంకు చెందిన 6వ సీడ్ నూయిన్ తూయి లిన్పై 21-16, 21-16 స్కోర్ తేడాతో విజయం సాధించి 17 తన్వీ శర్మ టైటిల్ గెలుచుకున్నారు. విశేషాలు మరొకసారి. వికసిత్ భారత్ సాధనకు శారీరకంగా, మానసికంగా స్వస్థత కలిగిన యువజనులు అవసరమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు చెప్పారు. నీట్ పీజీ పరీక్ష నిర్వహణ సజావుగా జరిగేలా చూసేందుకు

0: కేంద్ర మంత్రి జేపీ నడ్డా ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. దేశంలో అనేక రాష్ట్రాల్లో భారీ వర్షాల వల్ల జనజీవనం అస్తవ్యస్తమైంది. మన దేశానికి చెందిన తన్వి శర్మ తైపే ఓపెన్ బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ టైటిల్ను వియత్నాం ప్రత్యర్థిని ఓడించి గెలుచుకున్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ప్రకటించిన అంశం హిందీ కార్యక్రమం ఇప్పుడు వింటారు.
2: நேரம் 12 நாற்பது நிமிடம். ஆகாஷ்வாணி சென்னை வானொலி 100.1 எஃப்எம் கோல்டல் மெல்லிசை கேட்கலாம். சாமி பழனியப்பன் இயற்றிய பாடலுக்கு இசையமைத்தவர் ஜெயஸ்ரீ ஜெகன். இந்த பாடலை பாடியுள்ளவர்கள் கே பி மோகன், ஜி ஆர் கண்ணன் ஆகியோர்.